0: మీరు సంపై దానికి వెళ్ళి
1: ko mi jahowo jaaji muɗum noon min ko ɗo koddisimi ɗo tawata
0: ko wonde sukaaɓe fulɓe ɓe ɓe ji ɓe mbaɗa fiɗɗo.